జమేరనయ్య ఎలి టోటో ఆయ క్వాయ అసడొక్క మరి జమేరనయ్య ఇడొక్క మరని లానో అనయ్య ఓ మియో చెల్ల చెల్ల ఎరవ.